0: सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी, डिप्टी सीएम भाई पवन कल्याण जी, मंत्रिमंडल में मेरे साथी युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेमसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अमरीकी नमस्कारम।
1: आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गार की, गोवा गवर्नर अशोक गजपति राजु गार की, मन मुख्यमंत्री वर्यु चंद्रबाबु नायडु गार की, उप मुख्यमंत्री सोदरुलु पवन कल्याण गार की, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం.
0: సాథ్యో, ఆజ్కా దిన్ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं.
1: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश अभिवृद्धि की स्वर्णांध्र विजन को एंतो कीलकमैन रोजु. ई शुभ संदर्भंगा ई पवित्रमैन मासंलो ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
0: సాథ్యో, ఆజ్ యహాన్ కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కీ विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं.
1: मित्रुलारा, ई रोजु दादापु 18,000 कोट्ल रूपायलु विलुवैन अभिवृद्धि प्रोजेक्टुलु प्रारंभोत्सवं मरियु शंकुस्थापन चेसुकुंटुन्नाम. एयरपोर्ट तो पाटु ई प्रोजेक्टुलु आंध्रप्रदेश लो रोड कनेक्टिविटी कूडा मरिंत बलोपेतं चेस्तायि. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
0: సాథ్యో, ఆజ్కా ఈ ఆయోజన్ నయా ఇతిహాస్, నయే రికార్డ్ ఇసే రచనే కా భీ హై. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा दीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं।
1: मित्रुलारा, ई रोजु ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డును సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్, దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
0: 13,000 సే జాదా ఆదివాసీ బహనో ఆర్ బేటియో కి ప్రస్తుతి, ఉన్కా ఉత్సాహ, उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं।
1: 13,000 मंदि की पैगा गिरिजन पिल्लू मरियु सोदरी मनल तालूका प्रदर्शन, वारी उत्साह, वारी क्रमशिक्षण मन गिरिजन संस्कृति की संबंधी गौरव। ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరీమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
0: సాథ్యో, ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజుకి ధర్తీ హై। अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं।
1: मित्रुलारा, ई नेला अल्लूरी सीतारामराजु गारी नेला। अल्लूरी सीतारामराजु गारु ई गिरिजन हक्कुल कोसं तन जीवितान्नि अंकितं चेशारो, ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
0: సాధ్యో, పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जनसेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी।
1: मित्रुलारा, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం। ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతో ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను.
0: సాథ్యో బీతే 12 ఇయర్స్ మే దేశ్ కే ఏవియేషన్ సెక్టర్ నే అసాధారణ ప్రగతి

0: की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे, आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ाने सिर्फ बड़े शहरों तक सीमित थी, एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं।
1: मित्रुलारा, गत 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది। 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్‌పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే, ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్‌పోర్ట్లకు చేరుకుంది। ఒకప్పుడు విమానాశ్రయాలు విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి। ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను।
0: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్‌పోర్ట్ కి సంఖ్యై నై బడీ హై। हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है। इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है। कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है। इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे।
1: मित्रुलारा, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్‌పోర్ట్ యాసాలక సంఖ్య మాత్రమే పెరగలేదు, మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు। ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది। కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలక ఫేజ్ 2 ని కూడా ప్రారంభించింది। దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను।
0: సాథ్యో, ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై। కుచ్ హీ దిన్ పెహలే కాశీ మే జీ స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కా శుభారంభ హువా। ఆజ్ వహీ మోడల్ పంజాబ్ కే అమృత్సర్ తక్ పహుంచ్ గయా హై। इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे। मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं।
1: मित्रों,
0: हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े, इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था। और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है।
1: मित्रुलारा, विमानयान रंगंलो దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం। కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్‌పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది। దీంతో అమృత్సర్లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది। ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను। అలాగే మిత్రులారా, వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది। ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను।
0: साथियों, आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है। हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो। इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। इसके अलावा

0: मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट्स भी बना रहे हैं।
1: మిత్రులారా, ఈరోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
0: సాధ్యం పోర్ట్ డెవలప్మెంట్ కే సాత్ సాత్ పూరే ఆంధ్ర మే हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है। विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं।
1: मित्रुलारा, पोर्टल अभिवृद्धि तो पाटू आंध्र प्रदेश मत्तम हाईवेस एक्सप्रेसवेस नेटवर्क नी विस्तृतंगा पेंचुकुंटू पोतुंदी। विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे वंटि प्रोजेक्टुलु ई प्रांतानिकी सरिकोत्त वेगान्नि अंदिस्तुन्नायि।
0: साथियों, ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1,00,000 करोड़ रुपए की रेलवे परियोजनाओं पर काम चल रहा है। राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है।
1: मित्रुलारा, ये प्रांत मत्तम దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 100,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
0: సాధ్యం ఆది క్షేత్ర వికాసమే पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है। पीएम गतिशक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है। जब यहां यह आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा।
1: मित्रुलारा, ఈ ప్రాంత అభివృద్ధితో పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పీఎం గతిశక్తి ద్వారా రైల్ గాని, పోర్ట్ గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
0: సాధ్యం आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है। सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है।
1: मित्रुलारा, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
0: హమారే టాలెంటెడ్ యువాఓ కి ప్రతిభ కా లాభ్ ఆంధ్రప్రదేశ్ ఔర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే, యే బహుత్ ఆవశ్యక్ హై. इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसे फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है।
1: मन प्रतिभावंतुलैन युवत सामर्थ्यं आंध्र प्रदेश के काकुंडा देशानिकी मरिंत उपयोगपड़ाली. अंदुके इप्पुडु मा दृष्टि सेमीकंडक्टर वंटि फ्यूचरिस्टिक टेक इंडस्ट्रीज पै उंदी. विशाखपट्टनंलो కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
0: చంద్రబాబు కే నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా. ఇస్సే ఆంధ్ర మే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ తయార్ హోగి, టెక్ ఇండస్ట్రీస్ కే లియే నయా వాతావరణ తయార్ హోగా.
1: చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి. టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది.
0: సాథ్యో వరల్డ్ ఇకానమీ మే కహీ పై కిసీ భీ గ్రోత్ సెంటర్ కా నిర్మాణ్ సిర్ఫ్ ఏక్ ఫ్యాక్టరీ సే నహీ హో సక్తా, ఉస్కే లియే ఏక్ పూరే ఈకో సిస్టమ్ కీ జరూరత్ హోతీ హై. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హమ్ గ్రోత్ కా వహీ ఈకో సిస్టమ్ తయార్ కర్ రహే హై. చంద్రబాబు నాయుడు జీ వ్యక్తిగత స్తర పర్ దిన్ రాత్ మెహనత్ కర్తే హై, ఇసీ కా పరిణామ హై ఆజ్ దునియా కీ కై బడీ బడీ కంపెనీయా యహాన్ నివేశ్ కర్నే అకలి ఆనా చాహతీ హై.
1: మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్ నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
0: సాథ్యో యహా సెమీకండక్టర్ సాత్ సాత్ ఏఐ ఇన్ఫ్రా ఆర్ డేటా సెంటర్ పర్ భీ కామ్ హో రహా హై. గూగల్ నే భీ యహా 15 బిలియన్ డాలర్స్ కే ఏఐ ఆర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ కి ఘోషణా కీ హై. ఆర్ భీ కై గ్లోబల్ కంపెనీస్ యహా నయి సంభావనాయ దేఖ రహీ హై. ఇస్కా బహుత్ బడా ఫాయదా ఆంధ్రప్రదేశ్ కే సాత్ సాత్ దేశ్ కే యూత్ కో హో రహా హై.
1: మిత్రులారా, ఇక్కడ సెమీకండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ 15 బిలియన్ డాలర్లు విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది.
0: సాథ్యో ఆంధ్రకి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కేవల్ డిజిటల్ టెక్ తక్ హీ సీమిత్ నహీ హై. నకాపల్లీ మే కేంద్ర సర్కార్ బడే ఫార్మా పార్క్ కే లియే భీ సహయోగ్ దే రహీ హై. ఇసే ఆంధ్రప్రదేశ్ దేశ్ కే ఏక్ బడే ఫార్మా హబ్ కే రూప్ మే భీ వికసిత్ హోగా.
1: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను.
0: గ్రీన్ ఎనర్జీకి ఫీల్డ్ మే భీ అకేలే రాయలసీమ క్షేత్రమే 5 లక్ కరోడ్ రూపీస్ సే జ్యాదా కా ఇన్వెస్ట్మెంట్ హువా హై. మే ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే ఆప్ సభీ లోగో కో ఫిర్ విశ్వాస్ దిలాతా హూ హమారీ సర్కార్ ఐసీ హర్ సంభావనాఓ కో సాకార్ కర్నే కే లియే దిన్ రాత్ యే డబల్ ఇంజిన్ సర్కార్ కామ్ కర్తీ రహేగీ.
1: గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
0: సాథ్యో ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే కీ స్పీడ్ సే కామ్ హో రహా హై ఇస్కా అందాజా ఆప్ ఇస్ బాత్ సే లగా సక్తే హై కి పిచ్లే 3 యాత్రాఓ మే హీ మైనే 2 లక్ కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్ కా శుభారంభ యహా కియా హై.
1: మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఇక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను.
0: ముజే ఖుషీ హై కి ఆంధ్ర కి ఇస్ వికాస్ యాత్ర మే ఉత్తర ఆంధ్ర భీ సశక్త హో రహా హై. హమ్ విశాఖపట్నం ఇకనామిక్ రీజన్ వీఆర్ కో దేశ కే బడే ఔద్యోగిక కేంద్ర కే రూప మే వికసిత్ కర్ రహే హై. హమారా లక్ష్య హై వీఈఆర్ ఏషియా కా ప్రముఖ ఇకనామిక్ హబ్ బనే. ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है.
1: ये अभिवृद्धि प्रयाणों लो उत्तरांध्र कोड़ा मरिंत बलोपेतम अवुतुन्नंदुकु को नाकु एंतो आनंदंगा उंदी. मनं विशाखपट्नं एकनामिक रीजन नु देशंलो प्रधान पारिश्रामिक केंद्रंगा अभिवृद्धि मनं चेस्तुन्नां. मन लक्ष्यं बीआर नु आसिया खंडंलोने ओक प्रमुख एकनामिक हब गा तीर्चिदिद्दडं. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
0: సాథ్యో హమారీ సర్కార్ కా మంత్ర హై ఇన్వెస్ట్మెంట్ సే ఎంప్లాయ్మెంట్ ఇస్లే సర్కార్ నే అప్నీ తరఫ్ సే భీ ఇన్వెస్ట్మెంట్ బఢాయా ఔర్ హమ్ ప్రైవేట్ సెక్టర్ కో భీ ఇన్వెస్ట్మెంట్ కే లియే ప్రేరిత్ కర్ రహే ఆప్ భీ జాన్తే హై जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं.
1: मित्रुलारा మా ప్రభుత్వం తాలూకా మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తన వంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం.
0: సాథ్యో ముజే పూరా విశ్వాస్ హై आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद.
1: मित्रुलारा ई रोजु प्रारंभमैन शंकुस्थापन जगह प्रति प्रोजेक्ट कूडा स्वर्णांध्र मरियु विकसित भारत संकल्पालनु సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ మిషన్కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.
0: भारत माता की
1: जय,
0: भारत माता की
1: जय,
0: भारत माता की
1: जय.
0: बहुत धन्यवाद.
2: All right, that was Prime Minister Narendra Modi speaking at the Bhogapuram just minutes after inaugurating an international airport and announcing the progress, the development and the kind of work that both the NDA government at the center and the TDP government at Andhra Pradesh has been doing over the last many months. Several developmental projects have been inaugurated, a new airport has been launched for Andhra Pradesh's growth, And this is the new mantra that Prime Minister has been speaking and dedicating to the nation and the people of Andhra Pradesh, not just in the coastal areas, but all across the state. Aishwarya Jain is joining us on the broadcast on this development. The Prime Minister in Andhra Pradesh, in a few minutes, he will be departing from there to Mysuru in

0: लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं, उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्ज्वल भविष्य के लिए खपता हूं। आओ हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों, बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो।
1: विशेषकर जो हमारा युवा वर्ग है, वो सोचता है शायद भारत हमेशा ऐसा ही था, जिसे हम स्वतंत्रता कहते हैं। शायद उनको लगता है कि स्वतंत्रता केवल वह करने की जो आपकी इच्छा है, स्वतंत्रता ये नहीं थी। आज का अगर हमारा यूथ, आज का अगर हमारा भारत का हर को, कि अगर इतने कष्ट, इतनी सदियों की पीड़ा के बाद अगर देश को आजादी मिली है, तो मैं इसको शक्तिशाली बनाकर ही रहूंगा। मैं इसे जीवन के आखिरी सांस तक मैं इसके लिए जो भी कर सकूंगा करूंगा। इस भावना को अगर आज हम अपने समाज में, अपने युवाओं में, अपने आने वाली पीढ़ियों में अगर वो कर सके, तो ये हमारा बहुत बड़ा कंट्रीब्यूशन होगा।
2: అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాటలంటా ఉంటే, ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేము ఉన్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది.
3: Well, Prime Minister's new video message saying that he has forgiven the students who abused him during the Jantar Mantar protests has triggered a full-blown political showdown. In the video, the BJP and its allies have rallied behind the remarks, with NCP calling the message an act of magnanimity and saying the country's youth need direction, not condemnation. But the opposition has hit back sharply. Congress says that the issue is not about Prime Minister Modi's pardon, but about why lakhs of students felt unheard and pushed to such an extent and anger in the first place. P. Chidambaram, on the other hand, questioned whether Prime Minister Modi would also forgive the abusive BJP trolls online. Meanwhile, Shiv Sena UBT has asked who had even sought forgiveness in the first place, insisting the students were fighting for justice.
4: पहिली गोष्ट म्हणजे विद्यार्थ्यांवरती ही वेळ ज्यांनी आणली, त्या मोदीजीने आणि अमित शहानी विद्यार्थ्यांची आणि विद्यार्थ्यांच्या कुटुंबियांची माफी मागितली पाहिजे. याचं कारण ज्या पद्धतीने विद्यार्थ्यांना ताटीला खिळे लावून मारण्यात आलं, त्यांच्यावरती सऱ्यांच्या बंदुकीने हल्ला केला गेला, अश्रुधूर सोडला गेला, एवढंच नाही तर अत्यंत वाईट पद्धतीने पुरुष पोलिसांकडनं त्यांचे कपडे फाडले गेले. ज्या पद्धतीने तो व्हिडिओ मी पाहिला, एक ती मुलगी पुढे जाते आणि तो पोलीस पाठवून तसं तो मला बोलायला सुद्धा लाज वाटते. ज्या मुलांनी नीटच्या म्हणजे काय बोल, म्हणजे आपण ऐकायला सुद्धा अंगावरती शहर येत होते, तर त्या मुलांचे भोगले आणि त्यांची मागणी काय आहे की शिक्षण पद्धतीत सुधार. साधी मागणी होती, जे तुम्ही आत्ता करताय ते तुम्ही पहिल्या दिवशी त्यांच्याशी बोलून करू शकत होतात, पण तुम्हाला अतिरेक्यांशी बोलायला पाहिजे, पाकिस्तानांशी बोलायला काय वाटत नाही. पण आपल्याच देशाचे जे भाग्यविधाते आहेत त्यांना तुम्ही झुरळ म्हणताय, त्यांना तुम्ही भरकटलेले म्हणताय, काय पुढे देश चालणार कसं?
3: Now, if you open your social media accounts during the Lok Sabha debate on the Public Examinations Amendment Bill, you might have thought that you were scrolling through an Instagram comment thread. In a historic shift in the parliamentary rhetoric,

0: वो सोचता है शायद भारत हमेशा ऐसा ही था, जिसे हम स्वतंत्रता कहते हैं। शायद उनको लगता है कि स्वतंत्रता केवल वह करने की जो आपकी इच्छा है, स्वतंत्रता ये नहीं थी। आज का अगर हमारा यूथ, आज का अगर हमारा भारत का हर को, कि अगर इतने कष्ट, इतनी सदियों की पीड़ा के बाद अगर देश को आजादी मिली है, तो मैं इसको शक्तिशाली बनाकर ही रहूंगा। मैं इसे जीवन के आखिरी सांस तक मैं इसके लिए जो भी कर सकूंगा करूंगा। इस भावना को अगर आज हम अपने समाज में, अपने युवाओं में, अपने आने वाली पीढ़ियों में अगर वो कर सके, तो ये हमारा बहुत बड़ा कंट्रीब्यूशन होगा।
1: అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడేవారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేము ఉన్నాం మీ వెంట, మీ మీద మాట పడితే మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది.
2: Well, Prime Minister's new video message saying that he has forgiven the students who abused him during the Jantar Mantar protests has triggered a full-blown political showdown. In the video, the BJP and its allies have rallied behind the remarks, with NCP calling the message an act of magnanimity and saying the country's youth need direction, not condemnation. But the opposition has hit back sharply. Congress says that the issue is not about Prime Minister Modi's pardon, but about why lakhs of students felt unheard and pushed to such an extent and anger in the first place. P. Chidambaram, on the other hand, questioned whether Prime Minister Modi would also forgive the abusive BJP trolls online. Meanwhile, Shiv Sena UBT has asked who had even sought forgiveness in the first place, insisting the students were fighting for justice.
3: पहिली गोष्ट म्हणजे विद्यार्थ्यांवरती ही वेळ ज्यांनी आणली, त्या मोदीजीने आणि अमित शहानी विद्यार्थ्यांची आणि विद्यार्थ्यांच्या कुटुंबियांची माफी मागितली पाहिजे. याचं कारण ज्या पद्धतीने विद्यार्थ्यांना ताटीला खिळे लावून मारण्यात आलं, त्यांच्यावरती छऱ्यांच्या बंदुकीने हल्ला केला गेला, अश्रुधूर सोडला गेला, एवढंच नाही तर अत्यंत वाईट पद्धतीने पुरुष पोलिसांकडनं त्यांचे कपडे फाडले गेले. ज्या पद्धतीने तो व्हिडिओ मी पाहिला, एक ती मुलगी पुढे जाते आणि तो पोलीस पाठवून कसं तो मला बोलायला सुद्धा लाज वाटते. ज्या मुलांनी नीटच्या म्हणजे काय बोल, म्हणजे आपण ऐकायला सुद्धा अंगावरती शहर येत होते, तर त्या मुलांचे भोगले आणि त्यांची मागणी काय आहे की शिक्षण पद्धतीत सुधार. साधी मागणी होती, जे तुम्ही आत्ता करताय ते तुम्ही पहिल्या दिवशी त्यांच्याशी बोलून करू शकत होतात, पण तुम्हाला अतिरेक्यांशी बोलायला पाहिजे, पाकिस्तानांशी बोलायला काय वाटत नाही. पण आपल्याच देशाचे जे भाग्यविधाते आहेत त्यांना तुम्ही झुरळ म्हणताय, त्यांना तुम्ही भरकटलेले म्हणताय, काय पुढे देश चालणार कसं?
2: Now, if you open your social media accounts during the Lok Sabha debate on the Public Examinations Amendment Bill, you might have thought that you were scrolling through an Instagram comment thread. In a historic shift in the parliamentary rhetoric, MPs across both the Treasury and the opposition benches treated traditional Hindi idioms for internet native slang. But for India's Gen Z voters, is this slang adoption building genuine connection, or is it just creating content for the feed? NDTV's Reet Kaur Sahani brings you this special report.
4: The protests at Jantar Mantar saw hundreds of Gen Z protesters raise their voices, using the platform most palatable to them. Students made reels on viral trends, raised slogans, danced, and even sang songs to make their voices be heard. The protest was arguably one of the biggest demonstrations from a generation that forms the future of the Indian electorate. Although the demonstration concluded with the resignation of the Union Education Minister, its after effects spilled inside of the parliament. As the debate regarding paper leaks

0: బహుత్ బడా కంట్రిబ్యూషన్ హోగా.
1: అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేము ఉన్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది.
2: Well, Prime Minister's new video message saying that he has forgiven the students who abused him during the Jantar Mantar protests has triggered a full-blown political showdown. In the video, the BJP and its allies have rallied behind the remarks, with NCP calling the message an act of magnanimity and saying the country's youth need direction, not condemnation. But the opposition has hit back sharply. Congress says that the issue is not about Prime Minister Modi's pardon, but about why lakhs of students felt unheard and pushed to such an extent and anger in the first place. P. Chidambaram, on the other hand, questioned whether Prime Minister Modi would also forgive the abusive BJP trolls online. Meanwhile, Shiv Sena UBT has asked who had even sought forgiveness in the first place, insisting the students were fighting for justice.
3: Paili goshta manje vidyarthyanvarti hi vel jani handli त्या मोदीजीने आणि अमित शहानी विद्यार्थ्यांची आणि विद्यार्थ्यांच्या कुटुंबियांची माफी मागितली पाहिजे. याचं कारण ज्या पद्धतीने विद्यार्थ्यांना ताटीला खिळे लावून मारण्यात आलं, त्यांच्यावरती छऱ्यांच्या बंदुकीने हल्ला केला गेला, अश्रुधूर सोडला गेला, एवढंच नाही तर अत्यंत वाईट पद्धतीने पुरुष पोलिसांकडनं त्यांचे कपडे फाडले गेले. ज्या पद्धतीने तो व्हिडिओ मी पाहिला, एक ती मुलगी पुढे जाते आणि तो पोलीस पाठवून कसं तो मला बोलायला सुद्धा लाज वाटते. ज्या मुलांनी नीटच्या म्हणजे काय बोल म्हणजे आपण ऐकायला सुद्धा अंगावरती शहर येत होते, तर त्या मुलांचे भोगले आणि त्यांची मागणी काय आहे की शिक्षण पद्धतीत सुधार. साधी मागणी होती, जे तुम्ही आत्ता करताय ते तुम्ही पहिल्या दिवशी त्यांच्याशी बोलून करू शकत होतात, पण तुम्हाला अतिरेक्यांशी बोलायला पाहिजे, पाकिस्तानांशी बोलायला काय वाटत नाही. पण आपल्याच देशाचे जे भाग्यविधाते आहेत त्यांना तुम्ही झुरळ म्हणताय, त्यांना तुम्ही भरकटलेले म्हणताय, काय पुढे देश चालणार कसं?
2: Now, if you open your social media accounts during the Lok Sabha debate on the Public Examinations Amendment Bill, you might have thought that you were scrolling through an Instagram comment thread. In a historic shift in the parliamentary rhetoric, MPs across both the Treasury and the opposition benches treated traditional Hindi idioms for internet native slang. But for India's Gen Z voters, is this slang adoption building genuine connection, or is it just creating content for the feed? NDTV's Reet Kaur Sahani brings you this special report.
4: The protests at Jantar Mantar saw hundreds of Gen Z protesters raise their voices, using the platform most palatable to them. Students made reels on viral trends, raised slogans, danced, and even sang songs to make their voices be heard. The protest was arguably one of the biggest demonstrations from a generation that forms the future of the Indian electorate. Although the demonstration concluded with the resignation of the Union Education Minister, its after effects spilled inside of the parliament. As the debate regarding paper leaks reached, we saw parliamentarians speak in a language that hadn't been spoken before. The language of the Gen Z.
5: Modi ji clocked it and provided a legislative solution.
6: Andolan kyun kiya aapne? Unko FOMO hua, FOMO. Fear of missing out.
7: Pura ye pradarshan ho raha tha bachchon ka. Rahul Gandhi ji ko pura political FOMO ho gaya.
8: Hum jo Dilulu ke bare mein bole na, aap bhi us Dilulu mein na rehna ki wo aapke saath hai.
4: Not just the parliamentarians. The Prime Minister's Instagram strategy has also become a talking point, with the Prime Minister using the platform to speak with Gen Z, whom he refers to as his friends.
9: Hi friends.